ఇబు ఆకాశవాణిలు ఇన్ కసతంగి జరా రించినాంగ్ మునినసుల్ సనజాత్ శీత్లున్ నరేందర్ మోదీస్ దాంగ్ నిదాలిని గ్యాల్మో మెక్సిమా తంగ్యం పో జల్జుమ్ జతి ఇనోక్ జల్జుమ్ ఎస్కాప్స్ లా గ్యగరే డిజిటల్ ని థోక్ని మిమాంస్కున్లార్ దాని జో కుంచుమ్ దాంగ్ స్టంజి యర్గ్యాస్ ఇయంగ్ నా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్కూల్లా జల్తా సల్తే నోక్ ఖుంగెస్ ఇవికానా మిత్సేష్కెల్ తాంగ్ జోగ్జ్లెము తాంగ్ స్కిత్ పోయ్ గుషా నోక్ మొల్తో ఇయంగ్ టాంగ్స్కా మంగ్పే నంగా మిమంగ్ స్కూల్లా రంగో రంగ్ ఎత్తోన్ న్యానిన్ జిక్ తాంగ్ ఇనోక్ సోషల్ మీడియా జి క్యూతే శీత్లోనెస్ ఖుంగా నిదాలేని గ్యాల్మో మెక్సిమా తాంగ్ జల్జుమ్ జాచెస్ బోల్దే ముత్సుర్ మొల్తో శీత్లోనెస్ గ్యాగర్ జామ్లింగం పెల్దానికా థుండెల్ చన్ యుల్గున్ తంగ్యం పో ఖుంజాంగ్ థుంగుంజ్గున్ మోన్చుక్ చెస్లా నందానిన్ మొల్తో గ్యాల్మో మిక్సమ్యా గ్యాల్చి థుండెలే చొక్స్పే గ్యునోరే తొన్సా తంగ్డెల్తే గ్యాగర్లా జిక్స్కూర్లా శ్కుతియోతే నో చీలోన్ ఖుంగ్సే షాదాజాత్ ఖాన్ నాంగ్జిన్ ఖుంజాంగ్ జిక్స్కూర్ రింగ్స్లా గ్యాల్మో మిక్సిమే యుల్నా చొక్సే థుజ్మి గున్ తంగ్యం పో గ్యునోరే జాబ్స్తోక్ తంగ్డెల్తే ఖుంగే థుంగుంజ్ తంగ్ పల్జోర్ తంగ్డెల్తే జాబ్స్తోక్ తంగ్ దొంగ్లిన్ యోత్ఖన్ గునే స్కూల్లా జల్తా సల్తే ఇనోక్ స్టిస్తంగ్ టవల్ ఫందే లస్కాగి నంగా యార్గ్యాస్ తంగ్ చేసే ఛార్జీ ఉజుగ్ నజ్దే నంగా లగ్లేని నంగా ఖ్యోని యోత్ఖాని స్కోల్లా టుంగ్షి ఆశిష్ కుంద్రే షికర్జీప్ జాతే ఇనో ఖోంగెస్ మిషన్ పోషన్ మిషన్ శక్తి మిషన్ విత్సాలా థేతే ఫందే ఛార్జీ నచోక్ షిక్ లగ్లేని నంగా ఖ్యోని యోత్ఖాని తోగాస్ తా తోక్సాత్ నేనా జాతే ఇనో ఇయాంగ్ పొమ్ము తంగ్ ఠుగు గున్లా జస్ చుచ్చన్ థోప్చుక్ చెస్ గోజ్దుమ్ చన్ ఠుగు గున్లా జిఛాక్సి జాబ్స్తోక్ సల్చెస్ తంగ్ పొమ్ము గున్లా షుంగ్షిక్యుప్ తంగ్ చెస్ థేతే స్టిస్ ఫందే నచ్ సుక్స్ కునెస్ కోర్లా షికర్జీప్ జాతే ఇనో స్తక్మి గమ్యుల్లి యుల్మి గుని జువా పుల్కన్ నంగ్జిన్ షిత్ షిక్యుం జోన్ బావికే సక్సెనా గమ్యుల్లాజిక్స్ కోర్లా షిక్యుతే ఇనో స్తక్మి నంగా చుర్కున్ నేతోన్సా జుంగిన్ జిక్తం ఇనో జిక్స్ కోరి రింగ్స్లా షిత్ షిక్యుం జోన్ బే ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ నంగ్జిన్ జింగ్ గ్యోక్స్పా సర్జాంగ్ జాచెస్ లోకల్ సాలా జాతే ఇనోక్ ఎయాంగ్ జుంగే స్పూన్బో గున్లా ఛర్జీ గ్యోక్స్పా సర్జాంగ్ జాచెస్ లా థబ్లింగ్ జాచెస్ ఇఫియా కాస్పెలా జాతే ఇనోక్ ఖమ్దే లోన్ఖుంగ్సే డ్రగ్ రోల్ చిక్స్తుంగ్ గుప్క్యా జిప్చు జాంగి నంగా జోబ్స్క్యూర్ ఖ్యుంగ్చే సేఫియా కఖ్యాప్ స్పెల్ తె యోతే ఇనోక్ జోబ్స్క్యూర్ జాచెస్ తంగ్ యాంపో షెడ్యూల్ ఎచ్ టు షికెచ్చెస్ తంగ్ జన్ యాంగ్స్ మన్ గున్ క్యూఆర్ కోడ్ ఎల్దానికా గ్యుస్ జాత్ న్యాన్చెస్ యోతే ఇనోక్ లోన్ఖుంగ్సే షాదా జాత్ ఖన్ నాంగ్జిన్ జోబ్స్క్యూరి నంగా వ్యాక్సిన్ సంగ్మా ఎన్టీ మైక్రోబెల్ నార్కోటిక్ తంగ్ సైకోట్రోపిక్స్ మన్ గున్ నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాంగ్నా ఎన్డీపీడీఎస్ యాక్ట్ చిక్స్తుంగ్ గుప్క్యా గ్యా చుకాంగి నంగ్లో గాయోతే ఇనోక్ లోన్ఖుంగ్సే షాదా జాత్ ఖన్ నాంగ్జిన్ క్యాన్సర్ ఎస్ మన్ సంగ్మా డ్రగ్ రోల్ చిక్స్తుంగ్ గుప్క్యా జిప్ చు జాంగి షెడ్యూల్ ఎచ్ టు తంగ్లో